ప్రసాద్ మోనమాను ప్రణామ గోను గణము దాము వర్భరయ గాంధి హరణర్ ప్రపాంజ అనగాన ప్రణామ మోనమాను సలాము హరణర ఖాండు భరణరయ మాండు అనుపహునాస్ మోనమాను ప్రకాశ గోను గణ ప్రణామ జల థలము దాము అనుసంజయాంగ ఆసనయ పాంగ ఉపమా పారు గతమితి ఉదారు జల థలయ మాండ దేశవేశయ పాండ జల థల మహంత దేశవేశ బ్యంత అనుపహునాస్ త్రిత తారు తు రాసు

0: నమస్తం అగుంజే నమస్తం అపంజే
1: నమస్తం దారే నమస్తం అపారే
0: నమస్తం సోయకే నమస్తం అనేకే
1: నమస్తం అపుతే నమస్తం అజుపే
0: నమస్తం నమస్తం నిర్